0: చెప్పండి.
1: వెయ్యండి. అప్పుడు తాకి ఆంధ్ర టికెట్.
2: రైట్ రైట్ నెంబర్ 1, రైట్ రైట్ నెంబర్ 2, రైట్ రైట్ నెంబర్ 3.
1: ఎవనో కాలం కాదాల రంబడిచి వంద కుదర నంబర్ సోల్రా ఓటరావున.
3: అయ్యా నాయక్ కల్నాయక్.